శ్రీ అలపురుషమాదేవ కి, శ్రీదేవ పురుషమాదేవ కి, శ్రీ దీప్ నారాయణ భగవాన్ కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్ కి, విశ్వగురు మామండల శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన్ భారతీజీ మహారాజకి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.